పాడింది సౌమ్య హంసధ్వని రాగం ఆదితాళం త్యాగరాజ కృతి. సో మీకు అందరికీ చెప్పినట్టుగా ఈనాటి కార్యక్రమంలో కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయి. మొదటిగా వచ్చి ఈ శనివారం వచ్చి ఫ్లోరీ టెంపుల్ అంటే హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్లో వాళ్ళు హరే కృష్ణ వాళ్ళ ఇది రాధాకళ్యాణం జరపబోతున్నారు. సో దానికి మీరందరికీ విజ్ఞప్తి ఉంది, మీకు ఎవరికైనా పోయి పార్టిసిపేట్ చేయాలంటే దయచేసి ప్రకాష్ పాండే గారు అక్కడ ఉన్న ప్లీజ్తో సంప్రదించండి, వారు మీకు సహకారం చేస్తారు. సో అది కాకుండా మీకు అందరికీ తెలిసినట్టు ఈ మన జ్యేష్ఠమాసం రాగానే జ్యేష్ఠమాస శుక్లపక్షం రాగానే బోనాలు సందర్భాలు మొదలు ఐ మీన్ బోనాలు సెలబ్రేషన్స్ మొదలవుతాయి. సెలబ్రేషన్స్ వచ్చి 16 జూలైన మొదలవుతాయి. 16 జూలై నుంచి 10 ఆగస్ట్ దాకా నడుస్తాయి. అండ్ కెనరాలో కూడా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు బోనాలు ఎక్కడైనా చేస్తున్నారేమో, నాకు వివరాలు ఇంకా తెలీదు, బట్ తెలియగానే మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్లో. బట్ ప్రస్తుతానికి ఇండియాలో మాత్రం దే ఆర్ సెలబ్రేటింగ్ ఫ్రమ్ 16th జూలై స్టార్టింగ్ గోయింగ్ అప్ టు 10th ఆగస్ట్. అండ్ దే ఆర్ ఆల్వేస్ బిగ్ ఫంక్షన్స్ అరౌండ్ హోల్ ఆఫ్ హైదరాబాద్. కపుల్ ఆఫ్ స్ట్రీట్స్ ఆర్ ఆల్వేస్ క్లోజ్డ్, ఎస్పెషలీ నియర్ జగదాంబ మహాకాళి టెంపుల్ అండ్ మన సికింద్రాబాద్లో శ్రీ ఉజ్జయిని మహాకాళి టెంపుల్, ఇవన్నీ చోట్ల దే బ్లాక్ ద రోడ్స్ కంప్లీట్లీ అండ్ దే హ్యావ్ డూ ద సెలబ్రేషన్స్ ఇన్ ఎ బిగ్ వే. లాల్ దర్వాజాలో కూడా దేస్ అమ్మాన్ టెంపుల్, సో అక్కడ కూడా బోనాలు. అండ్ స్టేట్ గవర్నమెంట్ హెస్ అనౌన్స్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. సో అండ్ అలాంగ్ విత్ ద police and everyone, they are working very hard to make sure that the celebrations are in a big way standing and coming. So I'm sure Canberra lo kuda andaru, but the sat inati karyakram lo, as I said earlier, I would like to dedicate this program to Sistala Janaki garu, S Janaki garu, 23rd April 1938 to 11th July 2026. Avida, she was really fondly remembered as Janaki Amma in the Nightingale of South India. She was remembered as well as well. Avida chala voices modulations chala baa chesevaru. She could even sing like a kid. She has sung for so many kids as a partalu throughout her career. Avida career lo she has sung about 48,000 songs. Adi record andi, I think both films, private albums, televisions, radio lo enni chotlo solos, chorus tho lekunte duets lo చాలా చోట్ల అన్ని భాషల్లో పాడింది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ అండ్ వేరే భాషల్లో కూడా. సో ఇన్ని భాషల్లో పాడింది కాబట్టి షీ హ్యాస్ సో మెనీ సాంగ్స్ రికార్డెడ్ ఇన్ హర్ నేమ్. హర్ ఫస్ట్ ఫిలిం దట్ షీ వాజ్ గాన్ విదియన్ విలయత్తు అని చెప్పి 1957లో 19 ఏళ్ళు ఆవిడకి, ఆవిడ ఫస్ట్ తమిళ్ సినిమాకి రికార్డ్ చేసింది పాట. దాని తర్వాత 2016 daka she was singing regularly for films, then she took a break and then she came back and sang a song in 2018 lo for a Tamil movie Pannadi en cheppi, and that I think was her last song. 67 cinemallo avadu paadindi, avadiki 4 national awards kuda vachindi, 33 state awards vachayi, ivani local అవార్డ్స్. అండ్ మైసూర్ మహారాజు కూడా ఆవిడకి అవార్డు ఇచ్చారు, కలాయి మణి అని చెప్పి. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇచ్చారు. రాజ్యోత్సవ ప్రశస్తి అవార్డు కూడా వచ్చింది కర్ణాటక రాష్ట్రం నుంచి. దాని తర్వాత పద్మభూషణ్, 2013లో ఆవిడకి పద్మభూషణ్ కూడా ఇచ్చారు. సో షీ హ్యాస్ రియలీ రియలీ డెడికేటెడ్ హర్ లైఫ్. సో ఆవిడది ఒక పాట విందామా మనము.

This was an iconic song for S. Janaki Garu. We part of the radio lo padaharel Sridevi cinema release kangane padaharel vayasu cinema. Oh, you will not believe it. Every day at least once ee paata they used to play. And Ilayaraja garu deeniki sangeetam icharu. So it was something a marvelous piece of work both by Ilayaraja garu and Janaki garu. Voice was a mesmerizing thing ee paatalo. Janaki garu actually was born in Palla Patla village of Madras province, British time lo, in 23rd April 1938 lo. My father Sistla Sriramamurthy garu, he was an Ayurvedic doctor and teacher. But I was a childhood anta Sirisilla ane oorlo Telangana lo undanta. Ippudu avida first on stage performance opportunity 9 ela vayasulo dorikindi. Avida eppudu basic music eppudu nerchukoledu, but she learned music through Vidwan by name Nadaswaram Vidwan, Paidi Swami and Chappi. And she pursued her in a formal classical music training emi teeskoledu. But she got married to one Mr. V. Ram Prasad in 1959. He encouraged her career and accompanied her during most of her recordings. And in 1997, lo cardiac arrest to poyarani chaptaru. Janaki's mother tongue was Telugu, but avida paadina 20 languages lo paiga paadindanta. Kannada, Telugu, Tamil, Malayalam, Hindi, Konkani, Odissi, Tulu, Urdu, Punjabi and Bengali. మొన్న 11 జూలై ఆవిడ నిధనమైంది. సో వి ప్రే ఫర్ హర్ సోల్ టు రెస్ట్ ఇన్ పీస్ అండ్ ఆల్సో ఫర్ గివింగ్ ద కంట్రీ అండ్ ద వరల్డ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ దట్ విల్ ఫర్ ఎవర్ బి రిమెంబర్డ్ బై జనరేషన్స్ టు కమ్. ఈ నెక్స్ట్ పాట కూడా వాజ్ వెరీ ఫేమస్ అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్. ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాడారు, బట్ ఎస్ జానకి గారు వాయిస్లో ఇట్ స్టాండ్స్ అవుట్. మీరు ఈ పాట విన్నారంటే యూ లవ్ ఇట్.

జానకి గారు వెన్ షీ వాజ్ ఇన్ హర్ లేట్ ట్వంటీస్ షీ మూవ్ టు చెన్నై ఆన్ ద అడ్వైస్ ఆఫ్ హర్ అంకుల్ టు వర్క్ విత్ ద మ్యూజిక్ కంపోజర్ ఆర్ సుందరాసనం అని చెప్పి ఏవిఎం స్టూడియోస్లో. ఆ కాలంలో సింగర్స్ హ్యాడ్ టు అసోసియేట్ దెమ్సెల్స్ విత్ సమ్ స్టూడియో లైక్ జెమినీ స్టూడియోస్, ఏవిఎం స్టూడియోస్ అట్లా. సో షీ జాయిన్ విత్ ద ఏవిఎం స్టూడియోస్ అండ్ షీ స్టార్టెడ్ అ కెరియర్ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ ఇన్ హర్ తమిళ్ మూవీ. ఇందాక చెప్పాను కదా, విధియన్ విలయత్తు ఇన్ 1957లో. అదే సంవత్సరంలో షీ ఆల్సో సాంగ్ ఇన్ ఎ తెలుగు ఫిలిం కాల్డ్ ఎంఎల్ఏ. అండ్ అదే సంవత్సరంలో 6 అదర్ లాంగ్వేజెస్లో కూడా పాడింది అండ్ ఇన్ 1957లో. సో షీ హ్యాస్ సంగ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అట్ ద సేమ్ టైమ్. ఆవిడని ఇన్ ఆన్ హర్ రిటైర్మెంట్ డే ఆన్ 28 అక్టోబర్ 2017లో దే డిడ్ ఎ బిగ్ కాన్సర్ట్ ఇన్ మైసూర్లో. అక్కడ న్యూస్ జర్నలిస్ట్ అందరూ కలిసి అడిగారంట, వాట్ ఈస్ ద ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ ఎ సాంగ్ దట్ యూ లైక్ ద బెస్ట్ అండ్ ద సాంగ్ దట్ యూ థింక్ యూ సాంగ్ ద బెస్ట్ అని చెప్తే, ఆవిడ చెప్పింది మలయాళంలో ఒక లలబై పాడిందంట, అమ్మ పువ్వినమ్మ అని చెప్పి. అండ్ ఫ్రమ్ ఎ మూవీ కాల్డ్ 10 కలపనకల్, దట్ ఈస్ అ స్వాన్ సాంగ్ అని చెప్తుంది. అది నెక్స్ట్ టైమ్ ఐ విల్ డౌన్లోడ్ దట్ సాంగ్ అండ్ ట్రై టు ప్లే దట్ ఫర్ యూ. లుక్స్ లైక్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సాంగ్. సో అది కాకుండా ఆవిడ తెలుగులో చాలా సినిమాల్లో పాడారు, స్టార్టింగ్ విత్ ఎంఎల్ఏ, దాని తర్వాత బావా మరదలు, పూజా ఫలం, బంగారు పంజరం అండ్ ఇలాంటివి చాలా సినిమాలు ఉన్నాయి వేర్ షీ హ్యాస్ సోలో పర్ఫార్మెన్సెస్ ఇన్ హర్ ఆల్ ద మూవీస్. అండ్ ఆవిడకి తెలుగులో 12 నంది అవార్డ్స్ కూడా వచ్చింది, 10 ఫర్ ఫిలిమ్స్ అండ్ 2 ఫర్ టెలివిజన్ సీరియల్ సాంగ్స్. ఎ ఫ్యూ సోలో సాంగ్స్ కూడా పాడింది ఆవిడ. సో ఇప్పుడు ఇంకొక పాట విన్నాం, దిస్ ఈజ్ హర్ అనదర్ సాంగ్ దట్ షీ రియలీ అసోసియేట్స్ హర్ సెల్ఫ్ వెరీ వెల్ విత్.

ఈ చివరి పాటతో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ ఎస్ జానకి గారి చరిత్ర గురించి ఇంకా ముందరికి సాగిద్దాము. అంతవరకు లక్ష్మణ్ ప్రసాద్ నుంచి సెలవు. వచ్చే వారం మళ్ళీ 8 నుంచి 9 గంటల దాకా 98.3 2XX పీపుల్ పవర్ రేడియో పైన కాన్బెరా తెలుగువాణి ప్రసారం అవుతుంది.